నేను శశలా, ఒడియా సినిమా గీతార్ కార్యక్రమం ఆపణ మనీ కార్యక్రమం సునుచన్ ఆకాశవాణి సంబల్పూర్ కేంద్రను మూల్ కరుచు ଗୋଟେ ହିନ୍ଦୀ ସିନେମା ଗୀତ ଆର କାର୍ଯ୍ୟକ୍ରମ ଆଜ ଗାଇଥି ବର୍ଡର ଟୁ ସିନେମାର ଗୀତମାନଙ୍କେ ଶୁଣୁନ୍। ଗୀତ ଲେଖିଛନ୍ କୁମାର ମନୋଜ ମୁଣ୍ଟାସିର ଆର କୌଶର ମୁନିର, ସଙ୍ଗୀତ ଦେଇଛନ୍ ମିଥୁନ ବିଶାଲ ମିଶ୍ର, ଅନୁ ମଲ୍ଲିକ ଆର ସଚେତ ପରମ୍ପରା। ପହିଲା ଶୁଣୁନି ଗୀତଟା, ଗାଇଛନ୍ ସୁଖବିନ୍ଦର ସିଂ, ଗୀତିକାର କୁମାର।